0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర్ రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రారా రాజీవలోచన, మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical flute recital by Shri B. N. Suresh. He is accompanied on violin by Shri P. Sundara Rajan and on Mrudangam by Dr. Yella Venkateshwar Rao. Shri B. N. Suresh begins his flute recital with a composition of Mysore Vasudevachar, Rara Rajivalochana, in Rag Mohana, set to Aditaal.

0: మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన విన్నారు.
1: దట్ వాజ్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ మోహన.
0: ఇప్పుడు వినండి దర్బారీ కన్నడ రాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస సెట్ టు ఆదితాళ్ ఇన్ రాగ్ దర్బారీ కన్నడ.

0: దర్బారీ కన్నడ రాగంలో పురందరదాసు దేవరనామ విన్నారు.
1: దాట్ వాజ్ అ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ దర్బారీ కన్నడ.
0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం.
1: లిసన్ టు పాలించు కామాక్షి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళం.

0: మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి విన్నారు.
1: యు హర్డ్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ మధ్యమావతి.
0: ఇప్పుడు పురందరదాసు దేవరనామ యమన్ రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఆదితాళ్.

0: యమన్ రాగంలో పురందరదాస్ దేవరనామ విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ యమన్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పి సుందర రాజన్, మృదంగం పై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు. కార్యక్రమంలో వినండి దరిని తెలుసుకొంటి శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7. An exclusive Indian classical music channel. You will now listen to a Karnataka classical flute recital by Shri V. Rangaraju. He is accompanied on violin by Shri C. N. Chandrasekharan and on mridangam by Shri Bajavada Anjaneyulu. Listen to Dharini Telusukonti, a composition of Saint Tyagaraja in Rag Shuddha Saveri, set to Aditaal.

0: శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు.
1: దాట్ వాజ్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుద్ధ సావేరి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You were listening to a Carnatic classical flute recital by Shri V. Rangaraju. He was accompanied on violin by Shri C. N. Chandrasekharan and on Murdangam by Shri Bejavada Anjaneyulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Veena recital by Srimati K. Udayalakshmi, supported on Mrudangam by Sri K. Sadguru Charan.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె. ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె. సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కంపోజిషన్ తెలియలేరు రామ ధేనుక సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామ ధేనుక రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: You have enjoyed Amutaswami Dikshitar Kriti Vallabhanayakasya in Ragegada set to Rupak Thal.
1: Mirintavariku Vallabhanayakasya Begada Ragam Rupak Thalam Muthuswami Dikshitar Kirtana Vinnaru.
0: You are listening to Rag 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are enjoying Veena Recital by Srimati K. Udayalakshmi, supported on Lingam by Sri K. Sadguru Charan.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతే. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు వింటున్నారు శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరి. మృదంగ సహకారం శ్రీకే సద్గురు చరణ్.
0: నౌ లిసన్ టు ఎముతయ్య భాగవతార్ కంపోజిషన్ సుధామయీ సుధానిధి ఇన్ రాగ్ అమృతవర్షిణి సెట్ టు రూపతాళ్.
1: ఇప్పుడు సుధామయీ సుధానిధి అమృతవర్షిణి రాగం రూపకతాళం ముత్తయ్య భాగవతార్ కృతి వింటారు.

0: You have enjoyed a Thyagaraja Kruti, Marubalka Kunna Vemira, in Rag Srirajani, set to Adithaal.
1: మీరింతవరకు మారుబల్క కున్నా వేమిరా, శ్రీరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ నాటి క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయ్డ్ వీణా రిసైటల్ బై శ్రీమతి కె ఉదయలక్ష్మి, సపోర్టెడ్ ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయ కేంద్రం సమర్పణ.

0: ఇప్పుడు ఆరభిరాగంలో ముత్తుస్వామి క్షితర్ కృతి శ్రీ సరస్వతి నమోస్తుతే రూపకతాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Shri Saraswati Namostute, in Rag Arabhi set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి దేవదేవం భజే, ధన్యాసి రాగంలో అన్నమాచార్య కీర్తన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of Annamacharya, దేవదేవం భజే, ఎన్ రాగ్ ధన్యాసి సెట్ టు ఖండచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో చివరిగా వినండి సుందరి దివ్య రూపమును, కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam, 24/7 DTH, anytime Indian music. You're listening to a Karnataka classical vocal concert by Shri A. Shabari Girish. He is accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri K. P. Srinivasan. Shri Shabari Girish concludes his concert with a composition of Tyagaraja Swami, Sundari Nee Divya Roopamunu, in Ra Kalyani set to Aditaal.

0: కర్ణక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Sri A. Shabari Girish. He was accompanied on violin by Sri Pudukkottai R. Ramanathan and on Rudangam by Sri K. P. Srinivasan. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH, anytime Indian music.